నిమ్రతకని తరణి కమల జమాల కమల నయన అంజన శ్యామ చందర బదన చిత్చార మూసన మగన మరమ సో ఖండ ఖండ కరహార మగన పయో ప్రే ప్రేమ సో పూదన సిమ్రత అంగ ప్రగట పయో సవ లోమ నానక అధమ పతంగ.